కాని అయితే ఖయాలా తందానా ఏ గొర్రె గాల తందానా ఏ రేషమి బాలా తందానా ఏ సోలా తానా తందానా అయితే ఖయాలా తందానా.